0: రిజాజీ సాసా తునవాలిటేని కీపిండి మాలూం. నెండిలే కుసిక్లీజా ఈదహియా కి స్వహిలియా ఆకాశవాణి
1: వాల్డ్ సర్వీస్ హమ్ జాంబు అస్లివి టు వా పెండ్వా వా ఏషియా మాషోయికి ఏషియా మాగోయిబి నా బారల ఆఫ్రికా నా మహాలి పెంగిని పోపోటే అంబా కు ఈదహి నా సికికా. Tunatangazieni kwenye masafa ya 1530 mpango wetu wa Kiswahili kutoka idhaa ya Kiswahili ya
0: Akashwani.
1: Unaweza kusikiliza kutoka saa 17 dakika 45 hadi saa 18 dakika 45 kila siku.
0: Wapendwa wasikilizaji, sasa tunawaleteni kipindi maalum.
2: Wanafunzi kutoka bara la Afrika nchini India. Takriban wanafunzi wa kigeni wapatao 10,000 kutoka kila pande la dunia huza nchini India kuziendeleza. Pia sehemu fulani inatoka mataifa yaliyopiga hatua kubwa kimaendeleo. Jambo la kuvutia ni kwamba idadi kubwa ya wanafunzi kutoka nchi zinazoendelea huja hapa nchini kuchukua masomo katika fani mbili kama vile historia, falsafa, siasa, uchumi, uhandisi na teknolojia, madawa, sayansi ya kompyuta, teknolojia ya habari na mambo